0: గారె గారె
1: ఏ గరబడది
0: గారె గారె
1: ఏ సూర బదల
0: గారె గారె
1: ఏ అమ్మక పట్టా
0: గారె గారె
1: ఏ సూరకి దరది ఏ సూర్ ఎన్నాయా ఇదు ఏ
2: ये
1: कचतुर नार अम चोड़े
2: ये कचतुर नार अम पकड़ कर रखेगा।